ఒట్టిలో నిరగతమంత రంకలే సీగిరేలా ఏసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా.

తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రంకలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.